రాధ్యాసం ఆచ్ఛేత్తేత్యాచ్ఛేత్తా తే మారిషం దేవబర్హిరితి దేవబర్హిః శతవలుషమితి శతవలుషం వీతి రోహ సహస్రవలుషా ఇతి సహస్రవలుషాః వీతి వయం రుహేమ పృథివ్యాః సంపృత ఇతి సంపృతః పాహి సుసంభృతేతి సుసంభృతాః వా సమితి భరామి అదిత్యైరాస్నా అసి ఇంద్రాణ్యై సన్నహనమితి సన్నహనం పూషా తే గ్రంథిం గ్రథ్నాతో సహ తే మా ఏతి స్థాతో ఇంద్రస్యాత్వా బాహుభ్యామితి బాహుభ్యాం ఉదితి యచ్చే బృహస్పతే మూర్ధ్నా హరామి ఉరు అంతరిక్షం అన్వితి ఇహి దేవం గమమితి దేవం గమం అసి సహస్రవలశ అష్టాత్రిగుంశ్చ శుంధధ్వం దైవ్యాయ కర్మణే దేవయజ్యాయ ఇతి దేవయజ్యాయై మాతరిష్వనః ఘర్మః అసి ద్యౌః అసి పృథివీ అసి విశ్వధాయ ఇతి విశ్వధాయాః అసి పరమేణ ధామ్నా దృగుంహస్వ మా క్వాహ వసూనాం పవిత్రం అసి శతధారమితి శతధారం వసూనాం పవిత్రం అసి సహస్రధారమితి సహస్రధారం హుతః స్తోకః హుతః ద్రప్సః అగ్నయే బృహతే నాకాయ స్వాహా ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యాం సా విశ్వాయురితి విశ్వ ఆయుః సా విశ్వవ్యచాయితి విశ్వవ్యచః సా విశ్వకర్మేతి విశ్వకర్మ సమితి పృచ్యధ్వం అర్తావరేరిత్యుర్తావరేహి ఊర్మిణీ మధుమత్తమా ఇతి మధుమతు తమః మంద్రాః ధనస్య సాతయే సోమేనాత్వా ఏతి తనచ్మి ఇంద్రాయ దధి విష్ణో ఇతి హవ్యం రక్షస్వ సోమేనాష్టౌ చ కర్మణే వాం దేవేభ్యః శకేయం వేషాయాత్వా ప్రత్యుష్టమితి ప్రతి ఉష్టం రక్షః ప్రత్యుష్టా ఇతి ప్రతి ఉష్టః అరాతయః ధూః అసి ధూర్వ ధూర్వంతం ధూర్వ తం యః అస్మాన్ ధూర్వతి తం ధూర్వాయం వయం ధూర్వామః త్వం దేవానాం అసి సస్నితమమితి సస్నితమం పప్రితమమితి పప్రితమం జుష్టతమమితి జుష్టతమం వన్హితమమితి వన్హితమం దేవహూతమమితి దేవహూతమం అహృతం అసి హవిర్ధానమితి హవిః ధానం దృగుంహస్వ మా క్వాహ మిత్రస్యాత్వా చక్షుషా ప్రేతి ఈక్షే మా భేః మా సమితి విక్థాః మా త్వా హిగుంశిషం ఉరు వాతాయ దేవస్యాత్వా సవితుః ప్రసవైతి ప్రసవే అశ్వినోః బాహుభ్యామితి బాహుభ్యాం పూష్ణః హస్తాభ్యాం అగ్నయే జుష్టం నిరతి వపామి

ఓం ఉపద్రవహరాగర ఓం ఉపమన్యుమహామోహభంజనాగర ఓం ఉపహితాగర ఓం ఉపజీవ్యాగర ఓం ఉప

ఏతత్ ప్రవాచకాయ నమః. ఓం ఐక్యకారిణే నమః. ఓం ఐంద్రప్రియాయ నమః. ఓం ఐం నమః. ఓం ఐం బీజజపతత్పరాయ నమః. ఓం ఐం శబ్దపరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం జపస్తుత్యాయ నమః. ఓం హ్రీం శ్రీం బీజసాధకాయ నమః.

ఓజస్తేజోద్యుతిధరా గరమః ఓం నం బీజజప ప్రీతా గరమః ఓం నమః పదవక్షకా గరమః ఓం పతస్తవ్యా గరమః ఓం పదాతీతవస్త్వంసా గరమః ఓం పదప్రియా గరమః ఓమిత్యేకాక్షరాత్ పరా గరమః ఓం ఓం భం గం స్వరూపకా గరమః ఓం.

నమః. ఓం అంతరిక్షస్వరూపాయ నమః. ఓం అంతఃసత్వగుణోద్భాసి శుద్ధస్ఫటిక విగ్రహాయ నమః. ఓం అంతకవరప్రదాయ నమః. ఓం అంతకాయ నమః. ఓం అంతర్హితాయ నమః. ఓం

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్ద పరమార్థ విచారణ దృష్టి ఉండదు. వాళ్ళు కుక్షింభరత్వం, పాలు తీసుకెళ్లడం, ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇవ్వడం, లెక్క పెట్టుకోవడం, మళ్లీ పాలు చేసుకోవడం, నీళ్లు మోసుకెళ్లడం, ఇలాగా శారీరక శ్రమ మాత్రమే చేస్తూ ఇదే నిత్యం అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు. వీరు కూడా ఈయన చూస్తున్నారండి. వీరే కాదు, విశ్వాభూతాని సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ల చేత కూడా సదృష్ట చూడబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చూసేస్తూ ఉన్నారు, అందరికీ కనిపించిపోతున్నాడండి ఆయన. అంటే పరమేశ్వరుడు ఎవరికి కనబడ్డు అని ఒక అజ్ఞానం ఉందే, దాన్ని పొగుడుతుంది వేదం. ఇక్కడ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు, ఆయన గురించి ఆలోచించని వాళ్లకు కూడా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. తనకు క్షింభరత్వం చూసుకునేటువంటి గోపాహ, ఉదాహార్య, విశ్వాభూతాని అందరూ కూడా ఆయన చూస్తున్నారు, కానీ ఆయన శివుడిని మాత్రం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. అది విశేషం. అందుకే గోపాహ ఉదాహార్య విశ్వాభూతాని అంటే మిగిలి వాయిద్దరు అలా చూస్తున్నారు, ఆ సాధనలే లేని వాళ్ళు ఇలా చూస్తున్నారు. కాని ఆ సాధనలు కొంచెమైనా చేసేవాడు, వాటి మీద ఆసక్తి కలవాడు ఆయనే ఈయన అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు సూర్యుణ్ణి ఒక మండుచున్న అగ్నిగోళము ఇలా రాసుకుంటాడు వాడు. అగ్నివాయు సూర్యులు ఇవన్నీ, దాని మండుచున్న అగ్నిగోళము, దానిలో వాయువులున్నాయి, దానిలో మచ్చలున్నాయి అని వీడు రాస్తూ ఉంటాడు. వాడి వల్ల బ్రతుకుతూ కూడా సూర్యభగవానుడు, ఆయనలో ఏ ఉన్నాయో మనకేం తెలిసి చెప్పండి. కనుక ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తల్లి అన్నం పెడుతూ ఉంటే అమ్మ అంటే ఏమిటి అని అంటే, అమ్మ అంటే మా అమ్మ 5 అడుగులున్నది, ఆవిడ ఎర్రని వర్ణముతో ఉన్నది, ఆమె అన్నం చేత్తో పెడుతుంది, నేను తింటాను అని అమ్మని ఒక శరీరముగా, ఒక అస్థి పంజరంపై కప్పిన చర్మంలా చూసేవాడు ఎలాంటి వాడు, సూర్యభగవాన్ని ఒక గ్రహంలా చూసేవాడు అలాంటివాడు. అమ్మ అనే భావం నిలువెల్లా దర్శించగలిగిన పసిపాప మాత్రమే అమ్మ వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలడు. అమ్మ యొక్క మాంసము, అమ్మ యొక్క ఎముకు, అమ్మ యొక్క శరీరము మనకు అన్నం పెట్టట్లే, వీడు నా బిడ్డ అనేటువంటి అమ్మ యొక్క వాత్సల్యం మనకు అన్నం పెడుతుంది. అలాగే సూర్యభగవానుడిలోంచి ఈ ప్రపంచం మీద వీరు నా బిడ్డలు అనేటువంటి ఈశ్వర వాత్సల్యం మన వైపు కురిసి మనకు అన్నం పెడుతుంది. అందుకు ఆ మనకు అన్నం పెడుతున్న అమ్మలో మాతృభావాన్ని చూసి నమస్కరించడం ఎలాంటిదో, మనకు వెలుగు పెడుతున్నటువంటి ఆ సూర్యుడిలో ఈశ్వర భావాన్ని చూసి నమస్కరించే ఉదాత్త సంస్కారం నేర్పిన భారతీయ మహర్షులకు నమస్కారం. అలా చూడమని అసౌయ స్థామ్రో అరుణవుత భభృస్సు మంగళ అని చెప్పి గోపాహ ఉదాహార్య విశ్వాభూతాది సదృష్ట అందరికి కనబడుతున్నాడయ్యా ఆ ఈశ్వరుడు కన్నా. ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఆయన ఎంత కరుణామయుడు అర్థం చేసుకోండి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడు అన్న ఒక్క విషయం అర్థమవుతుంది కదా. అది తెలిస్తే చాలు, నారాయణ సూర్యనారాయణ శంకరా నువ్వు ఎప్పుడూ సుమంగళుడవు, శివుడవు, పరమశివుడు సౌరమండల మధ్యస్థుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడయ్యా అంటే, వేదం ఇక్కడ దర్శించిన విశేషం చూడండి, హిరణ్య బాహువై ఆయన ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్య మండలం అనే పరిధి ఉందే, అదే ధనుస్సు అయి ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడు ఆ పరమేశ్వరుని. అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువు ఏంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు, అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే ఈ 2 మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా

ఎందుకంటే తన దేవతని స్తోత్రం చేస్తూ అది విశేషమైనటువంటి ఎలా వర్ణించారు, ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాట. ఇది అపూర్వమైన యోగం. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగముల్లో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం, దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు. ఆలోచించగలిగేటువంటి మేధస్సు ఉంటే ఎన్ని చెప్పచ్చా మనం. ఈ విధంగా అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినంగోప అదృశన్నదృశన్నుదహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం, అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్దాం. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని, ఈ మూడు ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్లు తెలుసుకునేవాళ్లు వీళ్ళు ముగ్గురు. మొదటి వారెవరు? గోపాహ, సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించేవాళ్లని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోపాహ, గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట, రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రి గోవింద రూపిణి చదువుకున్నాం కదా, కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం, రక్షకులు అని అర్థం. గోపనము చేయుట, రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపలున్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరో వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు, రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ, దైవం ఒక్కడే, ఆ విషయం కూడా మనకే చెప్పింది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే, అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాల కృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు, ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకు చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకి దిగి వచ్చి గోపకులకి, నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి, అందరికీ కూడా కనిపించి పోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను, రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగేవారు దేవతలు మాత్రమే. ఆ దేవతలే ఆ కిరణ జాలాల్లో దాగి ఉంటారు. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం, అక్కడ దేవానాం ఉదగాత్, ఈ స్వరూపం వీటి యొక్క విశేషములు గమనించండి మీరు. ఉదగాత్ దేవానాం, ఆ భావమే ఇక్కడ ఉదహార్య గోపాహ, ఇది అర్థం. కొందరు భాష్యకారులు గోపాహ అంటే పాలు మోసుకెళ్లే వాళ్ళు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు అని లౌకికంగా వ్యాఖ్యానించారు. కానీ వేదంతోనే వేదానికి అర్థం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకుంటే అక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదాహార్య, అక్కడ దేవాన అన్నప్పుడు ఇక్కడ గోపాహ అర్థం చేసుకుంటే, వేదిక అర్థములే మనం గ్రహిస్తే గోపాహ అంటే దేవతాశక్తులు మొదటి గ్రహించాయి. ఉదాహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్లే వాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్లేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళుంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్య కిరణ జాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే, అందులో నుండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదాహార్య, అది విశేషం. ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం, ఉదాహార్య పర్జన్య రూప శక్తులు. ఈ రెండిటినీ కూడా గ్రహించే వాళ్ళు విశ్వాభూతాని, మూడు అని గోపాహ ఉదాహార్య విశ్వాభూతాని. వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయా తినహ, మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసేక ఆనందించలేదంటే వాడు జన్మకో దండం. అంటే ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి, పులకించిపోవట్లే. జగత్తంతా ఆనందిస్తుంది సూర్యుడు వస్తే. మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్య భగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే.

ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతులు పిక్కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయే, అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో. ముసుగుతని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళ మృడయాతిన, ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు సదాశివుడు రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు ఆ ఉదహార్యులు ఈ విశ్వభూతములు అందరికి కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణ జాలములను వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుణ్ణి శివుడని తెలుసుకో, శివుణ్ణి ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ రెండు మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో, ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే పదకొండు అనువాకాలు అవుతాయా, ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా ఎనిమిదో మంత్రం దగ్గర ఉన్నామే, 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పేమని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పేమని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవే ఉపనిషత్తులు కావని కాదు అర్థం. ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుందని చెప్పండి. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలు లో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమానువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం, మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీన్ని విస్తృతే తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం, అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయగలం. ఏదైనా పరిపూర్ణంగా చెప్పామని ఎవరూ అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోవాలి కానీ రాత్రి ఏమిటండి అంటే, సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం, దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు, అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకి వెళ్ళిపోయినా అంతవరకు పగలు తను పంపించేసేడేవో, ఏ ప్రకృతిలోకి పంపాడో అవి తీసుకునే రాత్రి మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆహ్వానిస్తున్నాం. అందుకు సూర్యుడు సర్వకాల సర్వావస్థల్లోనున్న శాశ్వతమైన శివజ్యోతి, అదే పెద్ద జ్యోతిర్లింగం. ఉభయ మంత్రములు అసౌ ఎస్ తామ్రో ఒకటి, అసౌ యోవ సర్పతి, ఈ రెండు మంత్రములు ఆదిత్యాత్మకుడైనటువంటి రుద్రుని వర్ణించినటువంటి మంత్రములని, ఆదిత్యుడు మన కోసమని అరుణ బభ్రు తామ్ర అంటే తామ్ర అరుణ బభ్రు వర్ణములతో రోజు గోచరిస్తూ ఉన్నాడు. తన అనంత శక్తుల్ని ప్రసరించి వివిధ విధములుగా ఆదుకుంటున్నాడు. అలా వస్తున్న రుద్రుడు అంటే ఆదిత్య రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు రుద్ర ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండల వర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏక రుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుణ్ణి గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి.
ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ చూడండి. ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం, అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు, ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం. గాని ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు, తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలం. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ సుమంగళ స్వరూపుడు, మృడయాతిన మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వ జీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించి వేదంలో మరొక చోట, ఉజ్జంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వ ప్రజాహ సర్వజీవకోటి కూడా ప్రతినందంతి, బాగా ఆనందిస్తున్నారు అని. సర్వజీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండల మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ, నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే, నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి, నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడయ్య అంటే సహస్రాక్షాయ, ఇది గొప్ప విశేషం, అంటే వేల కన్నుల వాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి వేదంలో, ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నుల వాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని, ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతోంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడు యొక్క పేరే ఇంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడని ఒక దేవతా విశేషంగా మనం భావించలేదు, పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్ర పరమైనటువంటి మంత్రరాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక, ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణే దేవతగా ఆరాధించేవారిని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళు పుస్తకాలు రాశారు, వాళ్ళకు అర్థమైనట్లుగా. వాటిని మనకు ఎలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో, పురాణాలు కూడా చదవలేం, తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాలు ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు, ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది, అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే, విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు, అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు, శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు, శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలున్నాయి, కొన్ని సూర్య పారమ్యాలున్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి, సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి. మన మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతను నిందించి మరొక దేవతను పొగడ్డం ఎలా అంటే, ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు.
అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు వచ్చిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవత నింద ఎట్టి పరిస్థితులని చెయ్యరాదు. ఇంద్ర శబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్ర శబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది, అక్కడ ఇంద్రుడుగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది, పురంధర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చ మహేంద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్ర అని, ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర శబ్దం ఉత్పన్నమైంది. అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నులు వాడని. దీనికి సంబంధించి ఏవో పనికిమాలిన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది వేల కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం ఇది. ఈశ్వరుడు అంటే ప్రభువు కదా, ప్రభువుకి ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమై ఉంది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు అన్నీ చూస్తాడు, ఆయన కాళ్ళు లేవు అంతా తిరుగుతాడు, ఆయనకు చెయ్యలేదు దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని ఎందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగణాన్ని పాలించేవాడికి కూడా సహస్రాక్ష లక్షణం ఉండాలి. మరి ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడికి సహస్రాక్ష లక్షణం ఎంత ఉండాలో చూడండి. ప్రతి జీవి యొక్క సర్వగతులని గమనిస్తూ లోకంలో అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాడు. బ్రహ్మాండంలో మనం చూసే అత్యల్పమైన, మనం దేనికి పనికిరాదు అనుకున్న చీమ బ్రతుకును కూడా గమనిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. ఇది కూడా సూర్యపరమైన అర్థమే. మనకు కనిపిస్తున్నటువంటి దర్శన శక్తి సంపూర్ణుడు సూర్యభగవానుడు. ఆయనకే వేదం సహస్రాక్ష అన్నది. ఆ మాటకొస్తే వేదంలో వాడబడ్డ ఇంద్ర, మిత్ర, వరుణ, ఖగ, పూష, సహస్రాక్ష శబ్దములన్నీ సూర్యునివే. సహస్రాక్షుడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆయన చూడనిది ఏమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం అది. సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షయా. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన కాదు, మీఢుషే. తర్వాత గొప్ప మాట అది. మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కొరవడమే వర్షం కాదు. పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్యుల స్తోత్రంతో ఒక వర్షాన్ని. ఏ వర్షం? కనకవర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక. ఆయన భూమిక అతీతం, గిరిష అని చెప్పుకున్నాం. గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు. ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి? కాంతి శక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు,
కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు, అందుకని అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్యభగవాన్ అనుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషై రెండు పక్కన పెట్టడం ఏంటంటే, మనకేది కావాలో మనగన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషై వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు, మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని, చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు, కానీ నేను చూస్తూ ఉండడం కాదు, వెంటనే వర్షిణే రెండు రకాలుగా, మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలున్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు, ఏమిటి, బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద, అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలా మంది ఉన్నట్ట, ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్లను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థనలు ఎందుకన్నామంటే ఆయనేట, వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. సార్వభౌమాయ మంగళం వేద

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசிபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோர்சஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோர்சஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Ishvara Tirthamu. రేవా నదీ తీరంలో కర్ణకి అనేటటువంటి గ్రామం ఉంది. ఆ ఊళ్ళో జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఒక గొప్ప పండితుడుండేవాడు. అతడి భార్య సుగుణవతి, అతడి కుమారుడి పేరు కర్మసిద్ధుడు. ఈ జ్ఞానసిద్ధుడు వృద్ధుడైపోయిన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరం పోయి అక్కడ తను చాలించాడు. కొడుకు కోడలు తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఈ సుగుణవతికి కూడా వయస్సు భయపడింది, వృద్ధాప్యం కూడా వచ్చేసింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, నాయన, ఇంతకాలం నా ఇల్లు, నా కొడుకు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు అనేవి నేను ఏవీ కూడా చేయలేదు. కనీసం కాశీ నగరానికి కూడా వెళ్లలేదు. కాబట్టి నా మరణానంతరము నా అస్థికలు గంగలో కలుపుతాను అని చెప్పి నువ్వు ఒక మాట గనక చెప్పినట్లయితే నేను నిశ్చింతగా కళ్ళు మూస్తాను అంది. కొడుకు కోడలు తల్లి యొక్క కోరిక తప్పకుండా తీరుస్తాము అని చెప్పేసి మాటిచ్చారు. ఆ సుగుణవతి నిశ్చింతగా ప్రాణాలు వదిలేసి పరమేశ్వరుల్లో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లి కర్మ చేసి అస్థికలు మొటగట్టుకుని కాశీనగరం బయలుదేరాడు ఈ కర్మసిద్ధుడు. అతడు అట్లా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనేటటువంటి గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటల సమయమైంది. గ్రామాంతరం వెళ్లినటువంటి గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఓ ఆవు ఉంది, దొడ్లో దాన్ని కట్టేశారు. ఇలా తిరిగి వచ్చినటువంటి యజమాని పాలు పితకటానికి వెళ్లి దూడను వదిలిపెట్టాడు. పాలు తాగాలి అనేటటువంటి ఉత్సాహంలో ఆ దూడ గంతులేస్తూ యజమాని యొక్క కాలు కాస్త తొక్కింది. యజమాని కాలు నొప్పెట్టింది. దాంతో కోపం వచ్చినటువంటి యజమాని కర్ర తీసుకుని దూడ 4 బాదాడు. తర్వాత పాలు పితికి మళ్లీ దూడను వదలకుండా వెళ్లిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఆ దూడ అలా పాపం చూస్తూ నుంచుండిపోయింది. కాని దూడకి పాలు ఇవ్వలేదు అని తల్లి యొక్క హృదయం మాత్రం కొట్టుకుపోతోంది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. దూడంటూ ఉన్నది, అమ్మా, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటున యజమాని యొక్క కాలు తొక్కాను. ఇది పొరపాటు అని గ్రహించకుండా ఆయన నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించే ప్రయోజనమేమిటి? పూర్వజన్మలో చేసుకునేటువంటి పాపం ఉన్నదే, దాన్ని మనం అనుభవించాలి కదా అన్నది. దానికి ఆవు, బిడ్డా, జీవులన్నీ కూడా కర్మకు అధీనములే. కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవేయటము లేదా దుఃఖించటము ఇదంతా కూడా కేవలము అజ్ఞానము. మాయామోహితుణ్ణి ఈ అజ్ఞానము అనేది ఆవరిస్తుంది. నువ్వు చేసింది చాలా చిన్న తప్పు. పాలు తాగాలి అనేటటువంటి ఉత్సాహంతో గంతులేస్తూ చూడక ఆ యజమాని యొక్క కాలు తొక్కావు. దానికోసం నిన్ను కొట్టడమే కాకుండా పాలు కూడా తాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడికి పుత్రశోకం కలిగించాలి అని అనుకుంటూ ఉన్నాను, అప్పటికని నా కసి అనేది తీరదు అంది. ఆ మాటలు విన్నటువంటి దూడ, అమ్మా పొరపాటు పడుతూ ఉన్నావు, ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మనం పశువులమై పుట్టాం, మళ్లీ ఈ బ్రహ్మహత్యాపాతకం ఎందుకమ్మా చేస్తావు అంది. ఆ మాటలు విన్న ఆవంటోంది, బిడ్డ ఈ మాట నాకు తెలుసు, మాయను జయించినటువంటి వాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు, అంతకన్నా ఎవరూ కాదు, అందరూ కూడా ఈ మాయకు లోబడే ఉంటారు. బ్రాహ్మణ బాలుణ్ణి గనక చంపినట్లయితే బ్రహ్మహత్యాపాతకం కదా, ఇది నీ భయం, ఏం పర్వాలేదు, బ్రహ్మహత్యాపాతకం ఒకటే కాదు పంచమహాపాతకాలు చుట్టుకున్నా సరే వదిలించుకునేటటువంటి మార్గం అనేది ఒకటి ఉంది, అది నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను, అప్పుడు బ్రహ్మహత్యాపాతకం వల్ల నా శరీరం అంతా కూడా నల్లగా మారిపోతుంది, తేజోవిహీనం అయిపోతుంది, ఆ తర్వాత ఆ పాతకాన్ని నేను తుడిచేసుకుంటాను, మళ్లీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని చెప్పింది. వాకిట్లో అరుగు మీద కూర్చున్నటువంటి ఈ కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యాపాతకం ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ మర్నాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకాలి అని చెప్పి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుణ్ణి కాళ్లతో తన్ని కొమ్ములతో పొడిచి చంపేసింది. బాలుడు కష్ట చచ్చిపోయాడు. ఇంకేముంది, ఆవుని బ్రహ్మహత్యాపాతకం ఆవరించింది. చూస్తూ ఉండగానే దాని యొక్క శరీరం కాస్త తేజోహీనం కాంతిహీనం అయిపోయింది, నల్లగా మారిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా పిల్లవాడు మరణించాడు అని తెలిసి హాహాకారాలు చేస్తూ ఉన్నారు. వెంటనే ఆవు కట్లు దించుకుని పరిగెత్తుకుంటూ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరం కాస్త తెల్లగా మరి మళ్లీ కాంతితో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నది. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతాస్త్రీ అతనికి ఎదురుగా వచ్చి, ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు ఈ కర్మసిద్ధుడు. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి, నీ తల్లి యొక్క అస్థికలను ఈ తీర్థంలో కలుపు, నేను గంగామాతను, నీ తల్లి పుణ్యలోకాలకు వెడుతుంది అని చెప్పింది. గంగాదేవి యొక్క మాట ప్రకారం తల్లి యొక్క అస్థికలను అక్కడ నదిలో కలిపేశాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమంటే, తన తల్లి దివ్యమైనటువంటి శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్లిపోయింది. ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థము అని పేరెందుకు వచ్చింది? పూర్వకాలంలో ఋషిక అనేటటువంటి బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తూ ఉంది. ఆ సమయంలో మూఢుడు అనేటటువంటి రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించాలి అని ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అనేక రూపాలు ధరించి ఆవిడ్ని భయపెట్టసాగాడు. అది భరించలేనటువంటి ఆ బాలిక శంకరా పాహిమాం పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆ బాలికను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు, తర్వాత శంకరుడు, ఆ తర్వాత గంగాదేవి వచ్చారు. గంగాదేవి ఆ బాలికను చూసి, నీకేం కావాలో కోరుకో అంది. దానికి ఆ పిల్ల, ఓ గంగాభవాని, సంవత్సరంలో ఒకరోజైనా సరే నేను స్నానం చేసినటువంటి ఈ నదీ తీర్థంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటాను అని మాటిచ్చింది. ఆ మాట ప్రకారం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నదిలో ఆ గంగాదేవి ఉంటుంది. అంతేకాదు, ఆ విప్రగాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినటువంటి వాడు నందికేశ్వరుడు. ఈ నందీశ్వరుడు ముందుగా వచ్చాడు కాబట్టి దానికి నందీశ్వర తీర్థము, అదే నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చింది.

0: சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் .org ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் .org. ஓம் நம சிவாய.
1: காலபைரவுடு சிருஷ்டி பிராரம்பம்லோ ஒகசாரி பிரம்மதேவுடு சிவகேசவுலு இத்தர்னி கூட சூசி, நேன பிரம்மஸ்வரூபிணி, நேனே சிருஷ்டிகர்த்தனு, மீரிதரும் நான் ஆஜ்ஞானுசாரமே நடுச்சுக்கோவாலி அன்னாடு. தானிக்கு சிவுடு, பிரம்மதேவா நூ தெலிசி மாட்லாடுத்துனாவோ தெலியகுண்டா மாட்லாடுத்துனாவோ நாக்கு தெரியட்லேது. விஷ்ணுமூர்த்தினி சிருஷ்டிச்சிந்து நேனு, ஆ விஷ்ணு யொக்க நாபி கமலம்லோ நுஞ்சி நுவ்வு ஜன்மிச்சாவு. சிருஷ்டி காரியக்கிரமம்லோ நீக்கு தோடுகா உண்டடானிக்கு சரஸ்வதினி நீக்கு சிருஷ்டி செய்சி இச்சானு. நீ மாட்டலு பூர்த்திகா அகங்காரபூரிதங்கா உன்னை தமோகுணாన్ని பிரகடிஸ்தூ உன்னை. வேதாலன்னி கூடா நேனு சர்வேஸ்வரன்னி அனி செபுத்தூ உண்டே நுவ்வு இலா மாட்லாடடம் பாகாலேது அன்னாடு. ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడి తలకు ఏ మాత్రము ఎక్కలేదు. బ్రహ్మదేవుడు ఆ మాటలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాడు, శివుణ్ణి ఈసడించాడు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తిస్తున్నారో, ఎవరిని స్తుతి చేస్తూ ఉన్నారో వివరించండి అన్నాడు. అప్పుడు వేదాలు, సర్వ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు, అతడే పరబ్రహ్మ, ఆ శంకరుడు తప్పించి ఇంకా ఎవరూ లేదు, అతన్నే మేము స్తుతిస్తూ ఉన్నాము అన్నాయి. ఈ మాట ముందుగా ఋగ్వేదం చెప్పింది. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదం. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏదీ కూడా ఈ 14 లోకాలలోనూ లేదు అన్నది సామవేదం. దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేటువంటి వాడు శివుడు, సర్వ దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు, లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా తరింపజేసేటటువంటి వాడు శివుడు, అన్ని పనులు కూడా శివుడి యొక్క సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. శివనామము, శివస్వరూపము ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు శివుడు. అటువంటి శివుణ్ణి స్మరించటము అనేది శుభప్రదము అన్నది ఆధర్వణ వేదం. ఓంకార రూపమైనటువంటి వాడు శివుడు, 4 వేదాలకు మూల పురుషుడు, పరా, పచ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఆ వాక్కుల యొక్క రూపం కూడా శివుడే. ఈ జగత్తంతా కూడా అతని యొక్క సంకల్పం ప్రకారమే వృద్ధి చెందుతూ ఉన్నది. శివుడి యొక్క నామమే జీవనాధారము, అదే ముక్తికి మార్గము. చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్పించి ఇంకా ఎవరు కాదు అని తేల్చి చెప్పే వేదాలు. వేదాలు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారం నుంచి భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక మహాకాయం శివుడి ఎదురుగా నుంచుంది. అది ఆకాశం అంత ఎత్తున్నది, 4 చేతులున్నాయి, 3 కళ్ళున్నాయి, చేతుల్లో శూలము, గద, డమరుకము ఉన్నాయి. అతడు డమరుకాన్ని మోగించడం మొదలుపెట్టాడు. భూమి, ఆకాశము, ఆష్ట దిక్కులు అన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కటం మొదలుపెట్టాడు. భూమి కంపించిపోయింది. అతడి శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతూ ఉన్నది. ఆ భయంకరాకారుడు శివుడికి నమస్కరించి, స్వామి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. అప్పుడు శివుడు ఆ భయంకరాకారుడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రధానం వల్ల వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడయ్యా, అతన్ని శిక్షించు అన్నాడు. ఆ భయంకరాకారుడు తన చిటికెన వేలి గోటితో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు వాడి తుంచి వేశాడు. ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలం. శివుని యొక్క హుంకారం నుంచి పుట్టినటువంటి వాడి యొక్క ఆకారం చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతన్ని కాలభైరవుడు అన్నారు. బ్రహ్మదేవుడి యొక్క గర్వంగా స్థానిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుడిని చూసి, కుమారా, బ్రహ్మ యొక్క శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అనేది అంటుకుంటోంది. ఈ పాతకం నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతం అవలంబించి క్షేత్రాలు అన్ని సందర్శిస్తూ చివరకు కాశీపట్టణం చేరు. కాశీపట్టణం చేరగానే ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది నీ కళ్ళ ముందే భస్మమైపోతుంది. ఇక నువ్వు ఆ కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసింది అన్నాడు. బ్రహ్మహత్యా పాతకం వికృతమైనటువంటి రూపంలో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కళ్లతో నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలతో కాలభైరవుణ్ణి సమీపించింది. భైరవుడు వేగంగా అక్కడి నుంచి కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం అతని వెనకే బయలుదేరింది. భైరవుడు పరిగెడుతూ ఉన్నాడు. ఆ వెనకాలే పెడుతూ ఉన్నది ఈ బ్రహ్మహత్యా పాతకం. ఈ రకంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి తిరిగి చివరికి ఈశ్వరుడి చెప్పినట్టుగానే కాశీపట్టణం చేరాడు. భైరవుడు కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకం భగ్గున మండిపోయింది. భైరవుడు గంగా స్నానం చేశాడు. అతని యొక్క శరీరం తెల్లని కంతులతో మెలమెలా మెరిసిపోయింది. ఆ తర్వాత శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు భైరవుడు. ఈ రకంగా కాయలభైరవుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడయ్యాడు.
0: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
1: శరభసాడువు కృతేగల్లో కశ్యప ప్రజాపతికి ద్వితీయందు హిరణ్యకశ్యపుడు హిరణ్యరాక్షుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. వీళ్లు చాలా బలవంతులు, మహాశక్తి సంపన్నులు. బ్రహ్మను గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో పారేశాడు. విష్ణువు వరహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. హిరణ్యకశ్యపుడు ఆ హిరణ్యాక్షుడిని కాస్త సంహరించేశాడు. ఈ విషయం తెలిసినటువంటి హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. నాకు చావు లేకుండా వరం కావాలి అన్నాడు ఈ హిరణ్యకశ్యపుడు. అది మాత్రం కుదరదు, పుట్టిన ప్రతిభాని కూడా మరణించి తీరాల్సిందే, ఇంకా ఏమైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు దానవేశ్వరుడు. అలా అయితే సరే సృష్టికర్త, నువ్వు సృష్టించినటువంటి దేని వల్ల కూడా నాకు మృత్యువు రాకూడదు. పగలు గాని రాత్రి గాని ఇంట గాని బయట గాని భూమి మీద గాని ఆకాశం మీద గాని దేవదానవుల వల్ల గాని ఇతరుల వల్ల గాని ఆయుధాలతో గాని ఆయుధం లేకుండా గాని నాకు మరణం రాకూడదు అన్నాడు. అలాగే అన్నాడు సృష్టికర్త. ఇంకేముంది, బ్రహ్మ ఇచ్చినటువంటి వరబలంతో మహాగర్వించిపోయాడు ఈ హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు తపోవనానికి వెళ్లేటప్పటికీ అతడి భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు. మార్గ మధ్యంలో నారదుడు వెడంబడి లీలావతిని విడిపించి ఆవిడ్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆవిడ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుడి యొక్క లీలలన్నీ కూడా వినిపించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగానే బాలుడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము అనేది కలిగింది. ఆత్మ సాక్షాత్కారమైంది. లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. చండామార్కుల వారి దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపించారు. అక్కడ తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వాళ్ళందరికీ కూడా తత్వబోధ చేశాడు. ఆది మధ్యాంత రైతుడు శ్రీమన్నారాయణుడి అని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు చేస్తూ ఉన్నటువంటి పనులు తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడికి ఏమాత్రమో నచ్చలేదు. మొదట్లో మందలించాడు, చిన్నతనం లేని ఊరుకున్నాడు. ఆ తర్వాత కోపం వచ్చింది, శిక్షించడం మొదలుపెట్టాడు. ఎన్ని రకాలుగా శిక్షించినప్పటికీ ఫలితం లేకపోయింది. విపరీతమైన శిక్షలు వేశాడు, ఏనుగుతో తొక్కిచ్చాడు, నిప్పుల్లో పడేయించాడు, సముద్రంలోకి నెట్టించాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తి మారలేదు. చివరికి ఎక్కడున్నాడు రా హరి అన్నాడు. తండ్రి ఒకచోటేమిటి, ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపవయ్యా అని అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభాన్ని కాలుతో ఒక్క తన్ను దన్నాడు రాక్షసరాజు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటికి వచ్చాడు నారసింహుడు. తల మాత్రం సింహం, మిగిలిన శరీరం అంతా కూడా మనిషి. హిరణ్యకశ్యపుడి మీదకి ఒక్క దూకి దూకి అతన్ని కాస్త సంహరించేశాడు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపంతో ఊగిపోతూ ఉన్నాడు నరసింహుడు. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, కాని ఏమాత్రం లాభం లేకపోయింది. లక్ష్మీదేవి అతడి దగ్గరకు రావటానికి కూడా భయపడిపోయింది. ఇక లాభం లేదు అనుకుని దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థించారు. ఏ విధంగా అయినా సరే హరిని శాంతింపజేయమని చెప్పేసి వేడుకున్నారు శంకరుణ్ణి. ఆలోచించాడు శంకరుడు, ప్రపంచంలో కొన్ని జంతువులకు జాతి వైరం ఉన్నది. అదే గుర్రము దున్నపోతు, మేక కోతి, పాము గద్ద. ఈ రకంగా సింహానికి శరభంతో వైరం ఉన్నది. అనుకున్నదే తడవుగా శంకరుడు ఈ శరభంగా మారిపోయాడు. దానికి శంకరుడు త్వండం, వీపు బ్రహ్మ, నేత్రాలు సూర్యచంద్రుడు, పార్శ్వభాగం వాయుదేవుడు, గోళ్లు మేరుపర్వతాలు. ఈ రకంగా శరభం గిర్రు గిర్రులు తిరుగుతూ ఆ నృసింహునితో తలపడింది. ఈ రెండింటికి మధ్యన పోరు ప్రారంభమైంది. చాలాసేపు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ శరభం యొక్క దాడికి తట్టుకోలేకపోయింది ఆ నృసింహం. ఈ రకంగా ఈశ్వరుడు శరభమై ఆ నారసింహుని యొక్క ఉగ్రత్వాన్ని అణిచివేశాడు.
2: ఓం నమశివాయ.
0: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమశివాయ.

బృహస్పతిర్ దేవత ఇంద్రో దేవత వరుణో దేవత మూర్ధాసిరాధ్రువాసి ధరుణా ధర్త్ర్యాసి ధరాణి

0: ఆశుస్త్రవృద్ధాంతః పంచదశో వ్యోమా సప్తదశో ధరుణ ఏకవిజ్ఞేషః ప్రతూర్తిరష్టాదశః తపో నవదశో భీవర్తః స విజ్ఞేషో వర్చో ద్వా విజ్ఞేషః సంభరానస్త్రయో విజ్ఞేషో యోనిశ్చతుర్విజ్ఞేషః గర్భాః పంచ విజ్ఞేష ఓజస్త్రిణవః క్రతూరేకత్రిజ్ఞేషః ప్రాతిష్ఠ త్రాయస్త్రిజ్ఞేషో బ్రధ్నస్యావిష్టపంచతుస్త్రిజ్ఞేషః నాకషట్రిజ్ఞేషో వీవర్తోష్టా చత్వారిజ్ఞేషో ధర్త్రం చాతుష్టోమః అగ్నేర్భాగోసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్ఫృతం త్రివృత్స్తోమః ఇంద్రస్య భాగోసి విష్ణోరాధిపత్యం క్షత్రగ్స్ఫృతం పంచదశస్తోమః రజక్షాసాం భాగోసి ధాతురాధిపత్యం జనిత్రగ్స్ఫృతజ్ఞ సప్తదశస్తోమః మిత్రస్య భాగోసి వరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాతస్ఫృత ఏక విజ్ఞేషస్తోమః
1: వసూనాం భాగోసి రుద్రానామాధిపత్యం చతుష్పాత్స్ఫృతం చాతుర్

ప్రజాధత్వైరస్తేవం విజుద ప్రజానాయుజ్యం ప్రయేభ్యో లోకేభ్యోగ్రామం జుహోచ్చే ప్రజానాం విధునం వేధ ప్రజయా పశుభరం విధునేర్జాయ ధనిధో భక్తిమగజ నిధనోమా సమేతమిదం విధునం విధో భక్తిమగజ నిధనిమ

ఋద్రాయ పశూనభిరధ్యాయమానస్యాదజిహాయ పూర్వాహుతేర్జుహోపి పశూనాంగోపేషాయ మన పృథివ్యాయమయేష్కర్థఘతం నిషిక్త

తేషుదరవత్సం భవతి హవ్యేషుదరవత్సం పశవచ్చోతాచైరాభ్యోతాచ్చిమాచ్చేగ్నోజుభుగా దుర్గాయ పశోనపి దా.

యజ్ఞం దేవాయజ్ఞమ్యం దేవాభిమగచ్చం ప్రకల్పన్న ఇదం భవిష్యతిమగం రాజయ్యాగం తస్యాభిధ్యంజనకంతమయ

బృహస్పతి సంవాపస్కరాష్యతిభేదం మంత్రమపశ్యోర్యశ్చక్షుడా ప్రతిపశ్యామీత్యబ్రహేణ్ణి సౌర్యస్ జనహిన విభేత్ ప్రతిగృహంతం మాయకం.

ేజస్పాదపదరపదోరేవారుంధే బ్రహ్మన్ ప్రస్థాయా ప్రవాహేతీయజ్ఞ శిరో బ్రహ్మాయ ప్రేమయజ్ఞ శివస్వరే నమా.

ప్రజాయాోపగురాజ్యోలిహనక్షత్రేణాయోహిసంకరమ్యాపత్రజ్యాగుంధాపదస్సంవత్సరాన్ ప్రజా

విధునస్థాయ పంచప్రాయ నో వై యజ్ఞ పంక్తిరయన పంచ ప్రయాజాయుజ్యంతే కృత్వార ప్రత్యే సంయాజాస్తమిష్టయజ పంచమం పంచనేరాత్రయంతి పంక్తిమనోర్జ్యంతే.

విదుస్తరః స్వర్జిస్వాహారిగాగృహే సగుం హయజ్యవిష్ఠజహరస్సోనమాహుతాయో భువ హయమగ్నిస్తహస్రిణోవాజస్పతి మూర్ధా గవీరగీనా సన్వేన్ మృత

నమస్తేజోర్భ్యేజోరగంహిర్మిన్ననామాధీన్ నమస్తే గృహంతి దేవృష్టయమిత్రమర్దయాగవిష్టయేషిశోరయ్రుణే బాలా అస్మిన్ మహాధనే పరాహృద్భాగృజ్య సంవర్జగుంసగం రగిందయా అన్యమత్మద్భిజాయమగ్నేషక్తుమవచ్చవ్యాజిదన్నమత్యమేవర్మకస్యంఘేరగ్నర్వృధావతి పరస్యాధిసంవతోపరాగుమ్యాతరాహనప్యాగుమ్ హిద్బాహితే పురా వయమగ్నేసురేయథావత మహాదేమీమహే ఋగ్రైవ్యాగ్మసంగోనమగుంసకాయత్సంవత్సంజమిషగ్యోమంచాజ్ఞే ప్రజాపదేశమోషణే నో దేవ ఉదంతత్వాహవామహ ఉదంతత్వ విధీమహి ఉదన్ను సదావహ పితే.

ఉచ్చైర్ఘోషాయ నమః ఓం ఉచ్చైర్ఘోషాయ నమః ఓం ఉచ్ఛాయ నమః ఓం ఉజ్వలాయ నమః ఓం ఉజ్జయిన్యాం మహాకాళాయ నమః ఓం ఉత్పత్తి స్థితి లగాలగాయ నమః ఓం ఉత్పత్తి సంసార వినాశ హేతవే నమః ఓం ఉత్పలైర్మిశ్రుతాయ నమః

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम डॉट ऑर्ग रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम डॉट ऑर्ग।
2: సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్ద పరమార్థ విచారణ దృష్టి ఉండదు. వాళ్ళు కుక్షింభరత్వం, పాలు తీసుకెళ్లడం, ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇవ్వడం, లెక్క పెట్టుకోవడం, మళ్లీ పాలు చేసుకోవడం, నీళ్లు మోసుకెళ్లడం, ఇలాగా శారీరక శ్రమ మాత్రమే చేస్తూ ఇదే నిత్యం అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు. వీరు కూడా ఈయన చూస్తున్నారండి. వీరే కాదు, విశ్వభూతాని, సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ల చేత కూడా సదృష్ట చూడబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చూసేస్తూ ఉన్నారు, అందరికీ కనిపించిపోతున్నాడండి అని. అంటే పరమేశ్వరుడు ఎవరికి కనబడ్డు అని ఒక అజ్ఞానం ఉందే, దాన్ని పొగుడుతుంది వేదం. ఇక్కడ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు, ఆయన గురించి ఆలోచించని వాళ్లకు కూడా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. తన కుక్షింభరత్వం చూసుకునేటువంటి గోపాహ, ఉదాహార్య, విశ్వభూతాని అందరూ కూడా ఆయన చూస్తున్నారు, కానీ ఆయన శివుడిని మాత్రం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. అది విశేషం. అందుకే గోపాహ ఉదాహార్య విశ్వభూతాని అంటే మిగిలి వాయిద్దరూ అలా చూస్తున్నారు, ఆ సాధనలే లేని వాళ్ళు ఇలా చూస్తున్నారు. కానీ ఆ సాధనలు కొంచెమైనా చేసేవాడు, వాటి మీద ఆసక్తి కలవాడు ఆయనే ఈయనా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు సూర్యుణ్ణి ఒక మండుచున్న అగ్నిగోళము ఇలా రాసుకుంటాడు వాడు. అగ్నివాయు సూర్యులు ఇవన్నీ, దాని మండుచున్న అగ్నిగోళము, దానిలో వాయువులున్నాయి, దానిలో మచ్చలున్నాయి అని వీడు రాస్తూ ఉంటాడు. వాడి వల్ల బ్రతుకుతూ కూడా సూర్య భగవానుడు, ఆయనలో ఏ ఉన్నాయో మనకేం తెలిసి చెప్పండి. కనుక ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తల్లి అన్నం పెడుతూ ఉంటే అమ్మ అంటే ఏమిటి అని అంటే, అమ్మ అంటే మా అమ్మ 5 అడుగులున్నది, ఆవిడ ఎర్రని వర్ణముతో ఉన్నది, ఆమె అన్నం చేత్తో పెడుతుంది, నేను తింటాను అని అమ్మని ఒక శరీరముగా, ఒక అస్థి పంజరంపై కప్పిన చర్మంలా చూసేవాడు ఎలాంటి వాడు, సూర్య భగవాన్ని ఒక గ్రహంలా చూసేవాడు అలాంటి వాడు. అమ్మా అనే భావం నిలువెల్లా దర్శించగలిగిన పసిపాప మాత్రమే అమ్మ వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలడు. అమ్మ యొక్క మాంసము, అమ్మ యొక్క ఎముకో, అమ్మ యొక్క శరీరము మనకు అన్నం పెట్టట్లే. వీడు నా బిడ్డ అనేటువంటి అమ్మ యొక్క వాత్సల్యం మనకు అన్నం పెడుతుంది. అలాగే సూర్య భగవానుడిలోంచి ఈ ప్రపంచం మీద వీరు నా బిడ్డలు అనేటువంటి ఈశ్వర వాత్సల్యం మన వైపు కురిసి మనకు అన్నం పెడుతుంది. అందుకు ఆ మనకు అన్నం పెడుతున్న అమ్మలో మాతృభావాన్ని చూసి నమస్కరించడం ఎలాంటిదో, మనకు వెలుగు పెడుతున్నటువంటి ఆ సూర్యుడిలో ఈశ్వర భావాన్ని చూసి నమస్కరించే ఉదాత్త సంస్కారం నేర్పిన భారతీయ మహర్షులకు నమస్కారం. అలా చూడమని అసౌయస్తామ్రౌ అరుణౌ తభ భృస్సు మంగళ అని చెప్పి గోపాహ ఉదాహార్య విశ్వభూతాని సదృష్ట అందరికి కనబడుతున్నాడయ్యా ఈశ్వరుడు కన్నా. ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఆయన ఎంత కరుణామయుడు అర్థం చేసుకోండి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడు అన్న ఒక్క విషయం అర్థమవుతుంది కదా. అది తెలిస్తే చాలు, నారాయణ సూర్యనారాయణ శంకరా నువ్వు ఎప్పుడూ సుమంగళుడవు, శివుడవు, పరమశివుడు సౌరమండల మధ్యస్థుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడయ్యా అంటే, వేదం ఇక్కడ దర్శించిన విశేషం చూడండి, హిరణ్య బాహువై ఆయన ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్య మండలం అనే పరిధి ఉందే అదే ధనుస్సై, ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడా పరమేశ్వరుని అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువేంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు, అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే ఈ రెండు మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితి మఖండిత ద్యుతిం చింతయే ముని సహస్ర సేవితం. అందుకే సూర్య భగవానుడి కిరణజాలాలు వస్తూ ఉంటే అందులోంచి దేవతాశక్తులు ప్రసరించి పృథ్వీ మీదకు వస్తూ ఉంటాయి, మనకంటి కనబడవవి. మనకు కనబడకపోయినా పనిచేస్తుంటే ఒక విద్యుత్ తీగలోంచి ప్రసరిస్తున్న విద్యుత్తు మాత్రం మనకంటికి కనిపిస్తుందా? మన గోడ మీద ఉన్న విద్యుత్ తీగలోనే విద్యుత్తు కనిపించినప్పుడు అనంత ఆకాశముల నుంచి భూమిపై ప్రసరిస్తున్నటువంటి ఆ కిరణజాలాలలో దాగి ఉన్న దేవతాశక్తులు మనకు కల్పిస్తాయా? అందుకే ఆ కిరణజాలాల నుంచి అంటి పెట్టుకుని మంత్రశక్తులు దిగుతూ ఉంటాయట. ఎందుకంటే తన దేవతల్ని స్తోత్రం చేస్తూ అది విశేషటువంటి ఎలా వర్ణించారు. ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాడట. అపూర్వమైన యోగం అది. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగంలో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం, దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు. ఆలోచించగలిగేటువంటి మేధస్సు ఉంటే ఎన్ని చెప్పచ్చు మనం. ఈ విధంగా అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్న దృశన్ను దహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం, అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్తాం, గోపాహ ఉదహార్య విశ్వాభూతాని. ఈ మూడు ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్లు తెలుసుకునేవాళ్లు వీళ్ళు ముగ్గురు. మొదటి వారెవరు? గోపాహ. సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించే వాళ్ళని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోపా. గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట, రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రి గోవింద రూపిణి చదువుకున్నాం కదా, కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం. రక్షకులు అని అర్థం. గోపనము చేయుట, రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపలున్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరు? వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు, రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ, దైవం ఒక్కడే. ఆ విషయం కూడా మనకే చెప్పింది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే, అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాల కృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు, ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకు చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకి దిగి వచ్చి గోపకులకి నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి అందరికీ కూడా కనిపించిపోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను, రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగే వారు దేవతలు మాత్రమే. ఆ దేవతలే ఆ కిరణ జాలాల్లో దాగి ఉంటారు. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం. అక్కడ దేవానాం ఉదగాత్ ఈ స్వరూపం, వీటి యొక్క విశేషములు గమనించండి మీరు. ఉదగాత్ దేవానాం ఆ భావమే ఇక్కడ ఉదహార్య గోపాహ, ఇది అర్థం. కొందరు భాష్యకారులు గోపాహ అంటే పాలు మోసుకెళ్లే వాళ్ళు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు అని లౌకికంగా వ్యాఖ్యానించారు. కానీ వేదంతోనే వేదానికి అర్థం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకుంటే అక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదాహార్య, అక్కడ దేవాన అన్నప్పుడు ఇక్కడ గోపాహ అర్థం చేసుకుంటే, వేదిక అర్థములే మనం గ్రహిస్తే గోపాహ అంటే దేవతాశక్తులు మొదట గ్రహించాయి. ఉదహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్లే వాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్లేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళుంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్య కిరణ జాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే, అందులోనుండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదహార్య. అది విశేషం. ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం. ఉదహార్య పర్జన్య రూప శక్తులు. ఈ రెండిటినీ కూడా గ్రహించే వాళ్ళు విశ్వాభూతాని మూడు అని గోపాహ ఉదహార్య విశ్వాభూతాని. వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయా తినహ మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసేక ఆనందించలేదంటే వాడు జన్మకోదండం. అంటే ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి? పులకించిపోవట్లే, జగత్తంతా ఆనందిస్తుంది సూర్యుడు వస్తే. మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్య భగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే. పక్షులు ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతులు పిక్కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయి. అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో ముసుగుదని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళః మృడయాతినః, ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు సదాశివుడు రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు ఆ ఉదహార్యులు ఈ విశ్వభూతములు అందరికీ కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణ జాలములను వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుణ్ణి శివుడని తెలుసుకో, శివుణ్ణి ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి, సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు, ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు, ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ రెండు మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో, ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే పదకొండు అనువాకాలు అవుతాయా, ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా 8వ మంత్రం దగ్గర ఉన్నామే, 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పేమని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పామని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవే ఉపనిషత్తులు కావని కాదు అర్థం. ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుందని చెప్పండి. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలు లో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమోనువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం, మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీన్ని విస్తృత తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం, అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయకూడదు. ఏదైనా పరిపూర్ణంగా చెప్పామని ఎవరు అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోగలగాని రాత్రి ఏమిటండి అంటే, సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం, దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు, అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకి వెళ్ళిపోయినా అంతవరకు పగలు తను పంపించేసేడేవో, ఏ ప్రకృతిలోకి పంపాడో అది తీసుకుని

రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు, రుద్ర, ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండల వర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏక రుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుణ్ణి గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు, సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి. ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ. చూడండి, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు. ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం, కానీ ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు. తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలడు. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ, సుమంగళ స్వరూపుడు, మృడయాతిన, మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వ జీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించి వేదంలో మరొక చోట, ఉజ్జంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వ ప్రజాహ, సర్వ జీవకోటి కూడా ప్రతినందంతి, బాగా ఆనందిస్తున్నారు అని. సర్వ జీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండల మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ, నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే, నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి, నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడయ్య అంటే సహస్రాక్షాయ, ఇది గొప్ప విశేషం, అంటే వేల కన్నులవాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి వేదంలో, ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నుల వాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతుంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడు యొక్క పేరే ఇంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడని ఒక దేవతా విశేషంగా మనం భావించలేదు. పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్ర పరమైనటువంటి మంత్ర రాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణే దేవతగా ఆరాధించేవారిని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని, రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని, ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళు పుస్తకాలు రాశారు వాళ్ళకు అర్థమైనట్లుగా. వాటిని మనకెలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో, పురాణాలు కూడా చదవలేం, తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాలు ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక్క పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు, ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది, అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే, విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు, అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు, శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు. శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలున్నాయి, కొన్ని సూర్య పారమ్యాలున్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి, సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి.
మన మీద

చాలా ప్రేమ ఉంటుంది, కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతని నిందించి మరొక దేవతని పొగడ్డం ఎలా అంటే ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు తోచిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవత నింద ఎట్టి పరిస్థితుల్ని చెయ్యరాదు. ఇంద్రశబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్రశబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది, అక్కడ ఇంద్రుడుగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది, పురందర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్రాణి, ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్రశబ్దం ఉత్పన్నమైంది. అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నులు వాడని. దీనికి సంబంధించి ఏవో పనికి మాన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది వేల కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం. ఇది ఈశ్వరుడు అంటే ప్రభువు కదా. ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమయ్యింది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు అన్నీ చూస్తాడు, ఆయన కాళ్ళు లేవు అంతా తిరుగుతాడు, ఆయనకి చెయ్యలేదు దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని ఎందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగణాన్ని పాలించేవాడికి కూడా సహస్రాక్ష లక్షణం ఉండాలి. మరి ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడికి సహస్రాక్ష లక్షణం ఎంత ఉండాలో చూడండి. ప్రతి జీవి యొక్క సర్వగతులని గమనిస్తూ లోకంలో అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాడు. బ్రహ్మాండంలో మనం చూసే అత్యల్పమైన, మనం దేనికి పనికిరాదనుకున్న చీమ బ్రతుకును కూడా గమనిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. ఇది కూడా సూర్యపరమైన అర్థమే. మనకు కనిపిస్తున్నటువంటి దర్శన శక్తి సంపూర్ణుడు సూర్య భగవానుడు. ఆయనకే వేదం సహస్రాక్ష అన్నది. ఆ మాటకొస్తే వేదంలో వాడబడ్డ ఇంద్ర, మిత్ర, వరుణ, ఖగ, పూష, సహస్రాక్ష శబ్దములన్నీ సూర్యునివి. సహస్రాక్షుడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆయన చూడనిదేమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం. అది సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షయా. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన కాదు, మీఢుషే. తర్వాత గొప్ప మాట అది. మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కొరవడమే వర్షం కాదు. పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్య స్తోత్రంతో ఒక వర్షాన్ని. ఏ వర్షం? కనకవర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక. ఆయన భూమిక అతీతం. గిరిష అని చెప్పుకున్నాం. గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ
దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు, ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి, కాంతిశక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు, అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్య భగవాన్ కున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషే రెండు పక్కన పెట్టడం ఏంటంటే మనకేది కావాలో మనగన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని, చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు, కానీ నేను చూస్తూ ఉండడం కాదు. వెంటనే వర్షిణే రెండు రకాలుగా, మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలున్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు, ఏమిటి, బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద. అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలా మంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్లను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులు ఎందుకన్నామంటే ఆయనేట, వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య సాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. సార్వభౌమాయ మంగళం వేద

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Ishvara Tirthamu. రేవానదీ తీరంలో కర్ణకి అనేటటువంటి గ్రామం ఉంది. ఆ ఊళ్ళో జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అతడి భార్య సుగుణవతి, అతడి కుమారుడి పేరు కర్మసిద్ధుడు. ఈ జ్ఞానసిద్ధుడు వృద్ధుడైపోయిన తర్వాత భార్యను కుమారుడికి అప్పగించి కాశీనగరం పోయి అక్కడ తను చాలించాడు. కొడుకు కోడలు తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఈ సుగుణవతికి కూడా వయస్సు భయపడింది, వృద్ధాప్యం కూడా వచ్చేసింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, నాయన, ఇంతకాలం నా ఇల్లు, నా కొడుకు, నా కోడలు, నా భర్త అంటూ వెంపర్లాడాను. పుణ్యకార్యాలు అనేవి నేను ఏవి కూడా చేయలేదు. కనీసం కాశీ నగరానికి కూడా వెళ్లలేదు. కాబట్టి నా మరణానంతరము నా అస్థికలు గంగలో కలుపుతాను అని చెప్పి నువ్వు ఒక మాట గనక చెప్పినట్లయితే నేను నిశ్చింతగా కళ్ళు మూస్తాను అంది. కొడుకు కోడలు తల్లి యొక్క కోరిక తప్పకుండా తీరుస్తాము అని చెప్పేసి మాటిచ్చారు. ఆ సుగుణవతి నిశ్చింతగా ప్రాణాలు వదిలేసి పరమేశ్వరుల్లో ఐక్యమైపోయింది. శాస్త్ర ప్రకారము తల్లి కర్మ చేసి అస్థికలు మొటగట్టుకుని కాశీనగరం బయలుదేరాడు ఈ కర్మసిద్ధుడు. అతడు అట్లా కొంత దూరం ప్రయాణం చేసి శుభ అనేటటువంటి గ్రామం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని జపం చేసుకుంటున్నాడు. రాత్రి 8 గంటల సమయమైంది. గ్రామాంతరం వెళ్లినటువంటి గృహస్థు ఇంటికి తిరిగి వచ్చాడు. అతడికి ఓ ఆవు ఉంది, దొడ్లో దాన్ని కట్టేశారు. ఇలా తిరిగి వచ్చినటువంటి యజమాని పాలు పితకటానికి వెళ్లి దూడను వదిలిపెట్టాడు. పాలు తాగాలి అనేటటువంటి ఉత్సాహంలో ఆ దూడ గంతులేస్తూ యజమాని యొక్క కాలు కాస్త తొక్కింది. యజమాని కాలు నొప్పెట్టింది. దాంతో కోపం వచ్చినటువంటి యజమాని కర్ర తీసుకుని దూడ 4 బాదాడు. తర్వాత పాలు పితికి మళ్లీ దూడను వదలకుండా వెళ్లిపోయాడు. యజమాని చేతిలో దెబ్బలు తిన్నటువంటి ఆ దూడ అలా పాపం చూస్తూ నుంచుండిపోయింది. కాని దూడకి పాలు ఇవ్వలేదు అని తల్లి యొక్క హృదయం మాత్రం కొట్టుకుపోతోంది. అప్పుడు తల్లి బిడ్డల మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. దూడంటూ ఉన్నది, అమ్మా, ఎందుకు దుఃఖిస్తావు? పొరపాటున యజమాని యొక్క కాలు తొక్కాను. ఇది పొరపాటు అని గ్రహించకుండా ఆయన నన్ను కొట్టాడు. దీనికి దుఃఖించే ప్రయోజనమేమిటి? పూర్వజన్మలో చేసుకునేటువంటి పాపం ఉన్నదే, దాన్ని మనం అనుభవించాలి కదా అన్నది. దానికి ఆవు, బిడ్డా, జీవులన్నీ కూడా కర్మకు అధీనములే. కర్మఫలాన్ని అనుభవిస్తూ జీవి విర్రవేయటము లేదా దుఃఖించటము ఇదంతా కూడా కేవలము అజ్ఞానము. మాయామోహితుణ్ణి ఈ అజ్ఞానము అనేది ఆవరిస్తుంది. నువ్వు చేసింది చాలా చిన్న తప్పు. పాలు తాగాలి అనేటటువంటి ఉత్సాహంతో గంతులేస్తూ చూడక ఆ యజమాని యొక్క కాలు తొక్కావు. దానికోసం నిన్ను కొట్టడమే కాకుండా పాలు కూడా తాగనివ్వలేదు. కాబట్టి ఆ విప్రుడికి పుత్రశోకం కలిగించాలి అని అనుకుంటూ ఉన్నాను, అప్పటికని నా కసి అనేది తీరదు అంది. ఆ మాటలు విన్నటువంటి దూడ, అమ్మా పొరపాటు పడుతూ ఉన్నావు, ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో మనం పశువులమై పుట్టాం, మళ్లీ ఈ బ్రహ్మహత్యాపాతకం ఎందుకమ్మా చేస్తావు అంది. ఆ మాటలు విన్న ఆవంటోంది, బిడ్డ ఈ మాట నాకు తెలుసు, మాయను జయించినటువంటి వాడు సాక్షాత్తు భగవానుడే అవుతాడు, అంతకన్నా ఎవరూ కాదు, అందరూ కూడా ఈ మాయకు లోబడే ఉంటారు. బ్రాహ్మణ బాలుణ్ణి గనక చంపినట్లయితే బ్రహ్మహత్యాపాతకం కదా, ఇది నీ భయం, ఏం పర్వాలేదు, బ్రహ్మహత్యాపాతకం ఒకటే కాదు, పంచమహాపాతకాలు చుట్టుకున్నా సరే వదిలించుకునేటటువంటి మార్గం అనేది ఒకటి ఉంది, అది నాకు తెలుసు. రేపు ఉదయమే ఆ బాలుణ్ణి కొమ్ములతో పొడిచి చంపుతాను, అప్పుడు బ్రహ్మహత్యాపాతకం వల్ల నా శరీరం అంతా కూడా నల్లగా మారిపోతుంది, తేజోవిహీనం అయిపోతుంది, ఆ తర్వాత ఆ పాతకాన్ని నేను తుడిచేసుకుంటాను, మళ్లీ నా శరీరం తెల్లగా మెరుస్తూ ఉంటుంది అని చెప్పింది. వాకిట్లో అరుగు మీద కూర్చున్నటువంటి ఈ కర్మసిద్ధుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు. అతడికి చాలా ఆశ్చర్యం వేసింది. బ్రహ్మహత్యాపాతకం ఎలా తొలగిపోతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ మర్నాడు ఉదయాన్నే బ్రాహ్మణ బాలుడు పాలు పితకాలి అని చెప్పి ఆవు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆవు ఆ బాలుణ్ణి కాళ్లతో తన్ని కొమ్మలతో పొడిచి చంపేసింది. బాలుడు కష్ట చచ్చిపోయాడు. ఇంకేముంది, ఆవుని బ్రహ్మహత్యాపాతకం ఆవరించింది. చూస్తూ ఉండగానే దాని యొక్క శరీరం కాస్త తేజోహీనం, కాంతిహీనం అయిపోయింది, నల్లగా మారిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా పిల్లవాడు మరణించాడు అని తెలిసి హాహాకారాలు చేస్తూ ఉన్నారు. వెంటనే ఆవు కట్లు దించుకుని పరిగెత్తుకుంటూ నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి నందికేశ్వర తీర్థంలో 3 సార్లు మునిగింది. అంతే, దాని శరీరం కాస్త తెల్లగా మరి మళ్లీ కాంతితో ధగధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నది. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు కర్మసిద్ధుడు. ఇంతలో ఒక దేవతాస్త్రీ అతడికి ఎదురుగా వచ్చి, ఎవరు నువ్వు అని అడిగింది. తన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు ఈ కర్మసిద్ధుడు. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి, నీ తల్లి యొక్క అస్థికలను ఈ తీర్థంలో కలుపు, నేను గంగామాతను, నీ తల్లి పుణ్యలోకాలకు వెడుతుంది అని చెప్పింది. గంగాదేవి యొక్క మాట ప్రకారం తల్లి యొక్క అస్థికలను అక్కడ నదిలో కలిపేశాడు కర్మసిద్ధుడు. ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమంటే, తన తల్లి దివ్యమైనటువంటి శరీరం ధరించి పుణ్యలోకాలకు వెళ్లిపోయింది. ఇంతకీ ఆ తీర్థానికి నందికేశ్వర తీర్థము అని పేరెందుకు వచ్చింది? పూర్వకాలంలో ఋషిక అనేటటువంటి బ్రాహ్మణ కన్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నర్మదా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి దీక్షతో అర్చన చేస్తూ ఉంది. ఆ సమయంలో మూఢుడు అనేటటువంటి రాక్షసుడు ఆమె దీక్షకు భంగం కల్పించాలి అని ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అనేక రూపాలు ధరించి ఆవిడ్ని భయపెట్టసాగాడు. అది భరించలేనటువంటి ఆ బాలిక శంకరా పాహిమాం పాహిమాం అంటూ బిగ్గరగా అరిచింది. ఆ బాలికను రక్షించడానికి ముందుగా నందీశ్వరుడు, తర్వాత శంకరుడు, ఆ తర్వాత గంగాదేవి వచ్చారు. గంగాదేవి ఆ బాలికను చూసి, నీకేం కావాలో కోరుకో అంది. దానికి ఆ పిల్ల, ఓ గంగాభవాని, సంవత్సరంలో ఒకరోజైనా సరే నేను స్నానం చేసినటువంటి ఈ నదీ తీర్థంలో నీవు ఉండాలి అన్నది. ఆ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కాబట్టి ఆ రోజున గంగాదేవి ఆ తీర్థంలో ఉంటాను అని మాటిచ్చింది. ఆ మాట ప్రకారం ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున ఈ నదిలో ఆ గంగాదేవి ఉంటుంది. అంతేకాదు, ఆ విప్రగాంత ఆర్తనాదం చేసినప్పుడు ముందుగా వచ్చినటువంటి వాడు నందికేశ్వరుడు. ఈ నందీశ్వరుడు ముందుగా వచ్చాడు కాబట్టి దానికి నందీశ్వర తీర్థము, అదే నందికేశ్వర తీర్థము అని పేరు వచ్చింది.

0: நம சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: காலபைரவுடு சிருஷ்டி பிராரம்பம்லோ ஒகசாரி பிரம்மதேவுடு சிவகேசவுலு இத்தர்னி கூட சூசி, నేను బ్రహ్మస్వరూపిణ్ణి, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు, బ్రహ్మదేవా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణు యొక్క నాభి కమలంలో నుంచి నువ్వు జన్మించావు. సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని నీకు సృష్టి చేయించి ఇచ్చాను. నీ మాటలు పూర్తిగా అహంకారపూరితంగా ఉన్నాయి, తమోగుణాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. వేదాలన్నీ కూడా నేను సర్వేశ్వరుణ్ణి అని చెబుతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం బాగాలేదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడి తలకు ఏమాత్రము ఎక్కలేదు. బ్రహ్మదేవుడు ఆ మాటలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాడు, శివుణ్ణి ఈసడించాడు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తిస్తున్నారో, ఎవరిని స్తుతి చేస్తూ ఉన్నారో వివరించండి అన్నాడు. అప్పుడు వేదాలు, సర్వ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు, అతడే పరబ్రహ్మ, ఆ శంకరుడు తప్పించి ఇంకా ఎవరూ లేదు, అతన్నే మేము స్తుతిస్తూ ఉన్నాము అన్నాయి. ఈ మాట ముందుగా ఋగ్వేదం చెప్పింది. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదం. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది కూడా ఈ 14 లోకాలలోనూ లేదు అన్నది సామవేదం. దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేటువంటి వాడు శివుడు, సర్వదుఖాలను పోగొట్టేవాడు శివుడు, లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా తరింపజేసేటటువంటి వాడు శివుడు, అన్ని పనులు కూడా శివుడి యొక్క సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. శివనామము, శివస్వరూపము ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు శివుడు. అటువంటి శివుణ్ణి స్మరించటము అనేది శుభప్రదము అన్నది ఆధర్వణ వేదం. ఓంకార రూపమైనటువంటి వాడు శివుడు, 4 వేదాలకు మూల పురుషుడు, పర, పచ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఆ వాక్కుల యొక్క రూపం కూడా శివుడే. ఈ జగత్తంతా కూడా అతని యొక్క సంకల్పం ప్రకారమే వృద్ధి చెందుతూ ఉన్నది. శివుడి యొక్క నామమే జీవనాధారము, అదే ముక్తికి మార్గము. చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్పించి ఇంకా ఎవరు కాదు అని తేల్చి చెప్పే వేదాలు. వేదాలు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారం నుంచి భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక మహాకాయం శివుడి ఎదురుగా నుంచుంది. అది ఆకాశమంత ఎత్తున్నది, 4 చేతులున్నాయి, 3 కళ్ళున్నాయి, చేతుల్లో శూలము, గద, డమరుకము ఉన్నాయి. అతడు డమరుకాన్ని మోగించడం మొదలుపెట్టాడు. భూమి, ఆకాశము, అష్ట దిక్కులు అన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కటం మొదలుపెట్టాడు. భూమి కంపించిపోయింది. అతడి శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతూ ఉన్నది. ఆ భయంకరాకారుడు శివుడికి నమస్కరించి, స్వామి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. అప్పుడు శివుడు ఆ భయంకరాకారుడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రధానం వల్ల వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడయ్యా, అతన్ని శిక్షించు అన్నాడు. ఆ భయంకరాకారుడు తన చిటికెన వేలి గోటితో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు వాడి తుంచి వేశాడు. ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలం. శివుని యొక్క హుంకారం నుంచి పుట్టినటువంటి వాడి యొక్క ఆకారం చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతన్ని కాలభైరవుడు అన్నారు. బ్రహ్మదేవుడి యొక్క గర్వంగా స్థానిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుడిని చూసి, కుమారా, బ్రహ్మ యొక్క శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అనేది అంటుకుంటోంది. ఈ పాతకం నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతం అవలంబించి క్షేత్రాలు అన్ని సందర్శిస్తూ చివరకు కాశీపట్టణం చేరు. కాశీపట్టణం చేరగానే ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది నీ కళ్ళ ముందే భస్మమైపోతుంది. ఇక నువ్వు ఆ కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసింది అన్నాడు. బ్రహ్మహత్యా పాతకం వికృతమైనటువంటి రూపంలో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కళ్లతో నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలతో కాలభైరవుణ్ణి సమీపించింది. భైరవుడు వేగంగా అక్కడి నుంచి కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం అతని వెనకే బయలుదేరింది. భైరవుడు పరిగెడుతూ ఉన్నాడు. ఆ వెనకాలే పెడుతూ ఉన్నది ఈ బ్రహ్మహత్యా పాతకం. ఈ రకంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ తిరిగి తిరిగి తిరిగి చివరికి ఈశ్వరుడి చెప్పినట్టుగానే కాశీపట్టణం చేరాడు. భైరవుడు కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకం భగ్గున మండిపోయింది. భైరవుడు గంగా స్నానం చేశాడు. అతని యొక్క శరీరం తెల్లని కంతులతో మెలమెలా మెరిసిపోయింది. ఆ తర్వాత శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు భైరవుడు. ఈ రకంగా కాయల భైరవుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడయ్యాడు.
0: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
1: శరభసాళువు కృతేగంలో కశ్యప ప్రజాపతికి దితియందు హిరణ్యకశ్యపుడు హిరణ్యరాక్షుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. వీళ్లు చాలా బలవంతులు, మహాశక్తి సంపన్నులు. బ్రహ్మను గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో పారేశాడు. విష్ణువు వరహావతారం ఎత్తి భూమిని రక్షించాడు. హిరణ్యకశ్యపుడు ఆ హిరణ్యాక్షుడిని కాస్త సంహరించేశాడు. ఈ విషయం తెలిసినటువంటి హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యే వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. నాకు చావు లేకుండా వరం కావాలి అన్నాడు ఈ హిరణ్యకశ్యపుడు. అది మాత్రం కుదరదు, పుట్టిన ప్రతిభాని కూడా మరణించి తీరాల్సిందే, ఇంకా ఏమైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు దానవేశ్వరుడు. అలా అయితే సరే సృష్టికర్త, నువ్వు సృష్టించినటువంటి దేని వల్లనా కూడా నాకు మృత్యువు రాకూడదు. పగలు గాని రాత్రి గాని ఇంట గాని బయట గాని భూమి మీద గాని ఆకాశం మీద గాని దేవదానవుల వల్ల గాని ఇతరుల వల్ల గాని ఆయుధాలతో గాని ఆయుధం లేకుండా గాని నాకు మరణం రాకూడదు అన్నాడు. అలాగే అన్నాడు సృష్టికర్త. ఇంకేముంది, బ్రహ్మ ఇచ్చినటువంటి వరబలంతో మహాగర్వించిపోయాడు ఈ హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు తపోవనానికి వెళ్లేటప్పటికి అతడి భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు. మార్గ మధ్యంలో నారదుడు అడంబడి లీలావతిని విడిపించి ఆవిడ్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆవిడ గర్భంలో ఉన్నటువంటి శిశువుకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుడి యొక్క లీలలన్నీ కూడా వినిపించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగానే బాలుడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము అనేది కలిగింది. ఆత్మ సాక్షాత్కారమైంది. లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశారు. బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. చండామార్కుల వారి దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపించారు. అక్కడ తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వాళ్లందరికీ కూడా తత్వబోధ చేశాడు. ఆది మధ్యాంత రహితుడు శ్రీమన్నారాయణుడి అని చెప్పడం మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు చేస్తూ ఉన్నటువంటి పనులు తండ్రి అయినటువంటి హిరణ్యకశ్యపుడికి ఏమాత్రమో నచ్చలేదు. మొదట్లో మందలించాడు, చిన్నతనం లేని ఊరుకున్నాడు. ఆ తర్వాత కోపం వచ్చింది, శిక్షించడం మొదలుపెట్టాడు. ఎన్ని రకాలుగా శిక్షించినప్పటికీ ఫలితం లేకపోయింది. విపరీతమైన శిక్షలు వేశాడు, ఏనుగుతో తొక్కిచ్చాడు, నిప్పుల్లో పడేయించాడు, సముద్రంలోకి నెట్టించాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తి మారలేదు. చివరికి ఎక్కడున్నాడు రా హరి అన్నాడు. తండ్రి ఒకచోటేమిటి, ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపవయ్యా అని అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభాన్ని కాలుతో ఒక్క తన్ను దన్నాడు రాక్షసరాజు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులో నుంచి బయటికి వచ్చాడు నారసింహుడు. తల మాత్రం సింహం, మిగిలిన శరీరం అంతా కూడా మనిషి. హిరణ్యకశ్యపుడి మీదకి ఒక్క దూకి దూకి అతన్ని కాస్త సంహరించేశాడు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపంతో ఊగిపోతూ ఉన్నాడు నరసింహుడు. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, కాని ఏమాత్రం లాభం లేకపోయింది. లక్ష్మీదేవి అతడి దగ్గరకు రావటానికి కూడా భయపడిపోయింది. ఇక లాభం లేదు అనుకుని దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థించారు. ఏ విధంగా అయినా సరే హరిని శాంతింపజేయమని చెప్పేసి వేడుకున్నారు శంకరుణ్ణి. ఆలోచించాడు శంకరుడు, ప్రపంచంలో కొన్ని జంతువులకు జాతి వైరం ఉన్నది. అదే గుర్రము దున్నపోతు, మేక కోతి, పాము గద్ద. ఈ రకంగా సింహానికి శరభంతో వైరం ఉన్నది. అనుకున్నదే తడవుగా శంకరుడు ఈ శరభంగా మారిపోయాడు. దానికి శంకరుడు తొండం, వీపు బ్రహ్మ, నేత్రాలు సూర్యచంద్రుడు, పార్శ్వభాగం వాయుదేవుడు, గోళ్లు మేరుపర్వతాలు. ఈ రకంగా శరభం గిర్రు గిర్రులు తిరుగుతూ ఆ నృసింహునితో తలపడింది. ఈ రెండింటికి మధ్యన పోరు ప్రారంభమైంది. చాలాసేపు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ శరభం యొక్క దాడికి తట్టుకోలేకపోయింది ఆ నృసింహం. ఈ రకంగా ఈశ్వరుడు శరభమై ఆ నారసింహుని యొక్క ఉగ్రత్వాన్ని అణిచివేశాడు.
2: ఓం నమశివాయ.
0: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమశివాయ.

ఆశుస్త్రవృద్ధాంతః పంచదశో వ్యోమా సప్తదశో ధరుణ ఏక విఘ్నేశః ప్రతూర్తిరష్టాదశః తపో నవదశోభివర్తః స విఘ్నేశో వర్చో ద్వా విఘ్నేశః సంభరానస్త్రయో విఘ్నేశో యోనిశ్చతుర్విఘ్నేశః గర్భాః పంచ విఘ్నేశ ఓజస్త్రిణవః క్రతురేక త్రిఘ్నేశః ప్రాతిష్ఠ త్రాయస్త్రిఘ్నేశో బ్రహ్మస్యావిష్టపంచతుస్త్రిఘ్నేశః నాకః షట్త్రిఘ్నేశో వివర్తోష్టా చత్వారిఘ్నేశో ధర్త్రం చాతుష్టోమః అగ్నేర్భాగోసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్ఫృతం త్రివృత్స్తోమః ఇంద్రస్య భాగోసి విష్ణోరాధిపత్యం క్షత్రగ్స్ఫృతం పంచదశస్తోమః రజక్షాసాం భాగోసి ధాతురాధిపత్యం జనిత్రగ్స్ఫృతజ్ఞ సప్తదశస్తోమః మిత్రస్య భాగోసి వరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాతస్ఫృత ఏక విఘ్నేశస్తోమః వసూనాం భాగోసి రుద్రానామాధిపత్యం చతుష్పాత్ స్ఫృతం చాతుర్వి

తవనస్పతాయో సృజ్యంత సోమోధిపతిరాసి దేకత్రిగ్ఞశతాస్తువత ప్రజా సృజ్యంతయ వాశ్చాయ వాశ్చాధిపతయ ఆసన్ త్రయస్త్రిగ్ఞ

ప్రజాస్వైత్రీరం విజుద ప్రజాయిత్యం ధ్యాత్రేభ్యోకేభ్యోక్రామం జుహోక్షే ప్రజానాధనం వేధ ప్ర ప్రజయా పశుభరం మిథునేర్జాయతే భక్తి భక్తి మిథునం మిత్ర భక్తి భగజతి ఫలి

ప్రథేయం ప్రాయక్షయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ

ఋద్రాయ పశూనభిరధ్యాయమానస్యాదజిహాయ పూర్వాహుర్జుహోపి పశూనాయ మన పృథివ్యాయమయ్యర్థఘతం నిషిక్త

తేజుదరవత్సం భవతి హవ్యేషదరవత్సం పశవచ్చదరవత్సైరాధ్వతాచైరాధ్వతాచ్చేగ్నోజుహునా దుర్గాయ పశోనపి దద్భ్యా

ప్రియోమాయమభూతిహస్పతేవర్గహరే బృహస్పతి సంవాపశ్యాశ్యతేషేకం మంత్రమపశ్యోర్యశ్చక్షుర ప్రతిపశ్యామీత్యబ్రహేణ్ణి దోర్యస్ కృతిన హిన విభే ప్రతిగృహంతం మాయ

ృత్పంపేజుపాదపదరపదోరేవారుంధే బ్రహ్మన్ ప్రస్థాయా ప్రవాహేతీ యజ్ఞ శిరో బ్రహ్మాయ ప్రేమ యజ్ఞ శివస్వరే

సోత్రధానో యజతే సంయమేవరస్యపాయత్తేజస్ ప్రజాయాతిగోపగురాతేజతేహనసహస్రేణ జాతగాోహితంకరమ్యాపత్యాగుంధా తావత సంవత్సరా ప్రజా.

ఆజాయ పంచాయ నో వై య పంక్తిరేణ పంచ ప్రయాజాయుజ్యంతే చర ప్రత్యే సంయాజాస్తమిత్ర పంచమం పంచేరాత్రయంతి పంక్తిమనోర్జ్యంతే సంస్థాయే బహూతమాగం తస్మాగం అగ్నేర్భీరివోతాగోర్యస్తర గుణోదేవేవాగం వచ్చాగోతో విదుస్తర స్వర్గస్వాహారృధి స్వగం హయజ్య విష్ఠోనమాహుతాయోభువ హయమగ్నిస్తాజస్పతి మూర్ధా కవీరగీనా సందేన్ మృత

ృష్టయమిత్రమర్దయోగవిష్టయేషిశోరయ్రుణస్కృతి బాల అస్మిన్ మహాధనేతరాహృద్భాగృజ్య సంవర్జగుంసగం రగిజయ అన్యమత్మద్భిజాయమగ్నేషక్తుమవచ్చవ ఎన్నమర్చినమేవర్మకస్థేదగ్గర్వృధావతి పరస్యాధివంబరాగం అభ్యాసరా క్షత్రాహమ్యాగం అవహిత పురా వయమగ్నేసురేసావసేమీమహే యుగ్రైరవ్యమసంగోనమగంసక అగ్నే పురోరోజి సకాయత్సంవత్సంజమిషగ్యోమంచాగ్నేమిద్యుల్యాజాపదే సమిద్యోమాజంతత్వాహవామహుజం దత్తమిధీమహి ఉదన్ను సద

ప్రయాహిణ పితరత్వమోర్ణమాయ కర్తవ్యాన్ వందన్నపారేకౌరవోర్ణేర్మ సగుంసామ పితృ

ేరాజమున్మధ్యమాతరస్వామ్యాస నమోహస్తాయేవాచనాసు పరాశ పత్ర